ఎంతనదే భుజాం ఎంతనదే లభూ అమ్మాయి ఏమంగాదాయే కరువంగి నొనరే మునసలాలింగ మనోకంగే మకెరా బాసం కంపోవం నువత్ సంపత్వత్ కాయత్ నా ఉబోవం నువన్ అదా కలా కలా నరుంబా పర్ణమా పులన్ బగా గంతోవం దా నువన్ లాలూర్ సుంగా అంగా మంది kai buntu tanga lepuang sunga kulu kenon bau resu garu sala lumbuang sunga kili besami goreni ikan ade oang